0: రాగాలు
1: మారిషస్ లోని తెలుగు శ్రోతలందరికీ శుభోదయం నమస్కారం. ఆగస్టు నెలలోని చివరి శుక్రవారం ఉదయం మీ అభిమాన కార్యక్రమం తొలి రాగాలుతో మరోసారి మీ ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ప్రతివారంలాగా ఈరోజు కూడా మధురమైన తెలుగు పాటలు, సరదాసిని కబుర్లు, ఆసక్తికరమైన విశేషాలు, ఆనందాన్ని పంచే మాటలతో మీతో కలిసి ఈ ఒక గంటను గడపబోతున్నాను. మరి చిరునవ్వుతో మన సంగీత ప్రయాణాన్ని ప్రారంభిద్దాం ఇప్పుడు.

శ్రోతలారా, ఒక మంచి పాట అలసటను దూరం చేస్తుంది. ఒక మధురమైన స్వరం పాత జ్ఞాపకాలను మళ్ళీ మన ముందుకు తీసుకొస్తుంది. అందుకే సంగీతం ప్రతి మనిషి జీవితంలో ఒక అందమైన స్నేహితుడు.

తెలుగు సినిమా ప్రపంచం ఎన్నో అద్భుతమైన గేయ రచయితలను సంగీత దర్శకులను గాయకులను మనకు పరిచయం చేసింది కదా వారి కృషి వల్లే ఈ రోజు మనం వింటున్న ప్రతి పాట మన హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది ఇప్పుడు మరో మధురమైన గీతాన్ని ఆస్వాదిద్దాం ఇప్పుడు

అసలు శ్రోతలారా, మారిషస్లోని మన తెలుగు కుటుంబాలకు హృదయపూర్వక అభినందనలు. మన భాషను, మన సంప్రదాయాలను, మన సంగీతాన్ని ప్రేమిస్తూ కొత్త తరానికి అందిస్తున్న ప్రతి కుటుంబం నిజంగా అభినందనీయమే. మన సంస్కృతిని కలిసి కాపాడుకుంటుంది.

జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త అవకాశమే. ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి పనితో, ఒక చిరునవ్వుతో ఈ రోజును ప్రారంభిస్తే ఆ రోజు మరింత అందంగా మారుతుంది. ఇప్పుడు మీకోసం మరో ఉత్సాహ భరితమైన పాట, విశేషంగా ఫ్రమ్ మీ టు యూ.

94.6 98.2 MHz మీదా మీరు వింటున్నారు తొలి రాగాలు అనే కార్యక్రమం రేడియో మనోరంజన్ ద్వారా మీరు ఈ కార్యక్రమం వింటున్నారు శ్రోతలారా మీ మిత్రురాలైన విష్మ మీ సేవలో ఈ కార్యక్రమంలో ఈరోజు కూడా నేను మీకోసం ఎన్నుకుంటున్న పాటలను విని మీరు బాగా మెచ్చుకుంటున్నారని నా నమ్మకం ఇంకో ఇంపైన పాటతో కార్యక్రమంతో కొనసాగిద్దామా ఇప్పుడు హియర్ వి గో

ఈ రోజు శ్రోతలారా పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి తొలి రాగాలు తరఫున హృదయపూర్వక జన్మదినోత్సవం శుభాకాంక్షలు. మీ జీవితం ఆరోగ్యంతో, ఆనందంతో, ఐశ్వర్యంతో, విజయాలతో నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన రోజును మరింత మధురంగా మార్చేందుకు ఇప్పుడు వినబోయే పాటను ప్రేమతో మీకు అంకితం చేస్తున్నాం.

అసలు శ్రోతలారా, మంచి పాటకు వయస్సు ఉండదు. ఎన్ని సంవత్సరాలు గడిచినా కొన్ని పాటలు మన హృదయాల్లో ఎప్పటికీ కొత్తగానే వినిపిస్తాయి. అలాంటి ఓ చిరస్మరణీయమైన గీతం ఇప్పుడు

జీవితంలో శ్రోతలారా మనం ఎంత బిజీగా ఉన్నా రోజుకు కొద్దిసేపు మనకు ఇష్టమైన సంగీతాన్ని వినడానికి సమయం కేటాయిద్దాం. సంగీతం మనస్సుకు ప్రశాంతతను జీవితానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ట్రై చేసి చూడండి మీరే.

ప్రియమైన శ్రోతలారా, మీ ప్రేమ ఆదరణ ప్రోత్సాహమే మా కార్యక్రమానికి బలం. ప్రతివారం మాతో కలిసి ఈ సంగీత ప్రయాణంలో భాగస్వాములవుతున్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

ప్రియ శ్రోతలారా, ఈరోజు తొలి రాగాలు కార్యక్రమాన్ని ఆదరించి విన్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆగస్టు నెలంతా మాతో కలిసి సంగీతాన్ని ఆస్వాదించిన ప్రతి శ్రోతకు ప్రత్యేక కృతజ్ఞతలు. కొత్త నెలల్లో మరిన్ని సూపర్ హిట్ తెలుగు పాటలు, ఆసక్తికరమైన సినీ విశేషాలు కొత్త ఉత్సాహంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సంగీతాన్ని ప్రేమిస్తూ ఉండండి. విష్మా కిస్సెలవు, శుభదినం, నమస్కారం.